స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తనత వత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ఆనూపురార్పిత సుజాత సుగంధి పుష్ప సౌరభ్య సౌరభ కరౌ సమ

శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే రేఖామయధ్వజ సుధాకలశాత భద్ర వజ్రాంబుశాంబురుహ కల్పక శంఖ చక్రైః భవ్యైరలంకృత తలౌ వరతత్వ చిహ్నైః శ్రీ వెంకటేశ చరణౌ శరణం

శ్రీవేంకటేశ చరణం శరణం ప్రపద్యే పాథాయత సదృశ సారథినా త్వయైవ యౌదర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహ

వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ప్రాయ ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ మాతుస్తనావివ శిశోరమృతాయ మానౌ. ప్రాప్తౌ పరస్పర తులామతులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. తత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన సౌమ్యోపయంతృ ముని నామ మదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. తత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన సౌమ్యోపయంతృ ముని నామ మదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.